వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధి

0: మధురాధిపతి అఖిలం మధురం
1: గణేశాయ నమః అథ శ్రీ కులదేవీ కులాభిశ్వరి కుల సంరక్షణీ మాత కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీ కుల పూజయా కులాంబా కుల రక్షిణి వేద మాత జగన్మాత లోక మాత హితైషిణి ఆదిశక్తి సముద్భూత విశ్వబంధ్యాం మహాఘోరాం స్వాగతం త్రైలోక్యం దేవీ త్వం పరమేశ్వరి భక్తానుగ్రహకారిణి త్వం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాత త్రాహి మాం శరణాగతం జగద్గ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వత్సలోహం పాఠే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠే తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి.